పుష్పాలం స్ఫటిక సదృశం కుండలోద్భాసి వక్త్రం దివ్యాకల్పైర్నోమణిమయై కింకిణీ నూపురాఢ్యై దీప్తాకాశం విశదవశనం సుప్రసన్నం త్రినేత్రం హస్తాబ్జాభ్యాం బటుకమనిశం.

గోచరం తమగోచరం గోవిందం ప్రణవానందం సద్గురుం ప్రణతోమ్యహం గోవిందం ప్రణవానందం సద్గురుం ప్రణతోమ్యహం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయాత్